నమో దాన ధాన్య నమో మన మాన్య నమో రోగ రోగి నమో సంశయ నాన్య నమో మంత్ర మంత్రం నమో యంత్ర యంత్రం నమో ఇషే నమో తంత్ర తాంత్రం సదా సచిదానంద సర్వం ప్రణాసి రూపే రూపే మాత్రం నివాసి సదా సిద్ధత అబుద్ధత ప్రతికర్త అదూర్దర్దంగా గంగో కర్త పరం పరం పరమేశ్వరం ప్రోత్సాహం సదా సర్వదా అసిద్ధదాత దయాళం అషేదీయ పేదీయ నామ కామ

సర్వమాంతరమాన్ దేవ దేవాదుదారు సర్వకాలుకు సర్వకాలుకు సర్వగోపనకాలు జత్ర తత్ర విరాజీ అవదూతరు ప్రసాలు నామ ఠామన జాజ్యాకరు జనం మరణ విహీన నామ ఠామన జాజ్యాకరు రామ రూప రంగ నరేఖ ఆది పురుషు దార మూర్తి అజోన అజోన ఆద సేఖ దేశ వర్ణ పేస జాకర్ రూపరేఖ నారాగు జత్ర తత్ర దిశా వేసా హోయ ఫైలే వన రాగు నామ కామ విహీన పేఖత తామూ న జాయి సర్వమాన సర్వతరమాన్.